జనమమువా సంసారా నామ బినా నాహి కో బెలి బెఖలాది సిర పారా హుకమీ ఆయా హుకమ నా బూజన్ హుకమ సవారణ హారా నానక సాహిబ సబద సన్యాపై సాచా సిరజన హారా భగత సోహె దరవార సబద సుహాయా జీయో బోల హ అమృత బాణా